అడనుడిర సాధప మప ధప గమ ప గమరిసా సాధప మప ధప గమ ప గమరిసా సమరి పమ ధప ధని సరి సని ధప సమరి పమ ధప ధని సరి సని ధప సని ధప మప ధప గమ ప గమరిసా సని ధప మప ధప గమ ప గమరిసా.